ఎవడు అవరణా కోయే ఆపే బక్షే మేల్ లయే కరం ప్రాప్త హోయే సాచా సాహిబ మహారో సత్గురు దియా దిఖాయే అమృత వర్ష మన సంతోకియే సచ రహే నివలాయే।

శ్యామలంగ మధుర్మానుఖం హృదయం భూము వైరణే నివంత హోవంత మిథయా చేతనం సంత సజ్జనై అచేత మూఢా న జనంతే ఘటంత సాశా నిత్రతే సిజంత మహా